పద్దరువారి అసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు ధారుతో పద్దరువారి అసి ఊరుతో పగ్గ పగ్గు నుంచి ఉధారు ధారుతో తుజి నక్రి తలకరిచి బస్ హల్ మజ్ గుల్లాం బాచే పుల్లా మజ్ గుల్లా బాచే పుల్లా మజ్ గుల్లా బాచే